మనస్సుకి భారీ సంతసండు అవు ననలా ఎచ్చావడుందండ నన తిరుగు అందు పోవచ్చా ఉంతునత్తా.

0: ಮಧ್ಯ ಬರಕ್ಕೆ ತಿಕ್ಕಿನ ಅಪ್ಪಾಜಿ పోనగా మనసుకి దాదా ఆశి అవి పతంగా పంది అవి పతను పన్నగా చిన్న పిరవుడు విచిత్ర రూప బరం ఇచ్చండి
1: ఇది కూడా

0: మహారాజి, ఇక మునికెర తిరుగుతుంది ఎన్నకలు, అయ్యో అదే సుత్తని పెట్టుబాడు అని ఈ సత్యం సైతు
1: ఆడా నన్న ఊరుతుండ్రే బాగా ಬಹಳ ಜೋಕು ಇಟ್ಟಿಂದ ಜೋಕುಲು ಬಿತ್ತದ್ದು ಊರ್ನ
0: ಕೊಲ್ಲೆ
2: ಕೊಲ್ಲೆ

దేవుడేనను వడాని ఇంతడా సంసార బుర్రామణ కొనే నోరేటా బాబాను నై ఒకలేరా బాబాను నై మగిరు కొనే మగిరు కొనే ముళందే ద్యా భూమి వెంకుటానికి ఆ వీణి ఆ దావాని ఏవేశా బాబాను అని ఆమె బాబాను అది ఒకళ్ళు కానీ నోరు కాజు బీలాగలేబరి సంగత పోదులే అందు ఇదాగు కలిదానికి ఇది కావుంది విస్కీ అని బియర్ బియ్యంగి నో బగారు వాడోంగు అని చూడోంగు సంసార బురోంగు నోరే అంతో నిమిషం సంగారు తో ఏ బరోబరుగో బాయ్ బరోబరుగో పైలే ఇల్లు ఉప్రాయి కర్తాలో ఊణింద్రావన్ సొరో ఇక దానం సబారాణి పొలేళ దోన్ తిన్ పౌటీన్ జై లాగేలా మనో నీ ఐకాలా కాయ ఓడినందే కాయ ఓడినా అచో బ్రాహ్మణి బరే అబుద్దీన్ సొల్ దొల్లమన్ బరో మగాజ ఒకలే విజయం సంగారు తాచే నా జిట్టా జిట్టా బారి బురేం బురికేందే డాక్టర్ పులావరం ఆమ్గిరే దేశ ఆసలే కసి వాడా వడాయి మన దేవకులు నాతా ఎద్ద వడలేందల్లనే ఏక పోటీ ఆమె పులాంది నాకు ఆమె పులాంచిన జడాన్స్ ఉంటూ నువ్వు వెళ్ళేంత తల్లే అట్టి ఇచ్చేడు ఉంది కాయ వడినా బురిగా పడారు కొన్ని ఇంత అత ఎగ్జామ్ సదేందే దేవు ఆ బగి జోడా చేరు తాచి ఆశీర్వాదం అవుతుంది అని అంతోనిచ్చే అక్షర్ సురు జాతా ఏ తావును జిట్టాచే అక్షర్ సురు జాతా జడ్డు తావును ఏ తావును జడ్డు ముసరు సువీజ్ అక్షర్ ఆసరి అంగాయి సువీజ్ పురికి జావును అని చెప్పుకుంటాము వాడుంది అని చూడండి మునోను ముజే మాగణే అయితే జవనాకు మరలా మాదిరి గల్లా దుగోర్లాను మైనా దీంబరా పుడిపొడి ఎత్తే పిల్లంగాడలే కోణింగి ఏమంటాలి జీవనాచే వేళ అయితే దుకరాచే మాసకేరాళాచే రబ్బా కాబరి వడినా అమ్ కన్సల్తే అమ్ కన్సల్తా రబ్బరా బదులా సాంబడే తల్లి అంటే రే అమ్మ సాబం జాతే సీతానికి తెంగి రేమ మేళి అనికి తెంగి జల్లి పత్ర మేళా చేసలే రేసేనా సో తాందుతో అమ్ కన్సల్తాదే అమ్ కన్సల్తా సరాకు దోన్ కూడా మీట పెడతాడు మీటా బదులా ఇందాచే మీట కలిసేదిలే పూన్ విజేస్ కింగి సరాంత మాకు ఆండాచి పార మెళ్ళి వడినా బొరేందలేని పార మగా మెళ్ళ ఆమె కాదు అని కూడా చెప్పలేదు పుష్కరం కలి నాంతరం మట్టం అని గొలటో విజేస్ ఆడే ఓతే పొంగతీరు పొత్తుల్లో కొనికి సంత గురుకర్ర వచ్చి బొలకి తచ్చ బయలుచ్చా గగరే అప్రాస్ లామ్ తల్లి సారీ సారీ ఐఎమ్ స్టాపింగ్ నో మోర్ స్పీకింగ్ కిదేందావు ఏం కార్యం ఇట్లే సొబైల్లా యజమాన్యాక అని యజమానికి దేవరేగరు దేవరేగరు

డెననో డెననా డెన్నానో కళంజే కళంజందే కళంజే కళంజలా బెర్మరియో కళంజే కళంజందే కళంజే